0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu, Toli Ragalu.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం మన తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. అయితే ఉదయపు వేళ నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే గంట కోసం మీకోసం తీసుకువచ్చాను కొన్ని మధుర మధురతి స్వరాలు, మనసు పలికే రాగాలు. అయితే స్టే ట్యూన్, ఈ కార్యక్రమాన్ని యొక్క చివరి అంశం దాకా
4: ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట

సంగీత రసికులారా, మీరిప్పుడు ప్రయత్నిస్తున్నారైతే గుర్తించుకోండి, మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. రేడియో మనోరంజన్, ఇంకా మీరు వింటున్నారు తొలి రాగాలు యొక్క కార్యక్రమం శుభోదయం.

అవునండి సంగీత రసికులారా, ఈ ఉదయపు వేళ నేను అనుకుంటున్నాను మీరు మీ అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీ అల్ప నీ పక్కనే ఒక వేడి వేడి టీ ఉంది, ఇంకా వేడి వేడి రొట్టె బట్టతో కూడి ఉంది, ఇంకా కొంచెం చీజ్తో సెలవు రోజుల్లోనున్నారు కదా. దట్ ఈస్ టైమ్ టు ఎంజాయ్.

0: అవునండి సంగీత రసికులారా, బిగ్ హలో టు ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్. ఎవరెవరు ఇంట్లోనున్నారు, మీ సెలవు రోజును బాగానే ఆనందిస్తున్నారు? ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.
1: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా? పద ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా.
2: అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం.
1: పర్లేదు, వెళ్ళు.

0: ఆంటీ తినెవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
2: హే సంగీత రసికులారా నేను అనుకుంటున్నాను చాలా మంది మీ ఆఫీస్కి వెళ్తున్నారు ఈ సమయంలో అయితే మీరు డ్రైవ్ చేస్తుండగా మనము వింటున్నారు అయితే స్టే సేఫ్ ఆన్ ద రోడ్స్ వైల్ డ్రైవింగ్ ఇంకా కీప్ లిస్నింగ్ టు అస్

ఈ సంగీత రసికులారా, సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి.

చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపయైన శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం.

అవునండి, సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. హోపింగ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ మన ఈ నాటి ప్లేలిస్ట్. అయితే అదే చిరునవ్వు, అదే ఉత్సాహంతో పాటు మనం కూడే ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్.

అవునండి. సంగీత రసికులారా, ఎవరెవరు ట్యూషన్స్కి వెళ్తున్నారు, బొంకు ఆష్ టు ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా టు యూ ఆల్.

హే బ్యూటిఫుల్ శ్రోతలరా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే హ్యాపీ హ్యాపీ బర్త్డే అందజేస్తున్నాం. అవునండి సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం. అయితే ఈ సమయం మీరేం చేస్తున్నారు, విశేషంగా ఆవేడలు నేను అనుకుంటున్నారు, మీ ఇంటి పనులు మొడలైంది, ఇంకా మీరు గబగబ చేస్తున్నారు మీ ఇంటి పనులు పూర్తి చేయడానికి. యూ హ్యావ్ ప్లాన్స్ టు వాచ్ సమ్ మూవీస్, ఇంకా రేడియో.

అవునండి సంగీత రసికులారా, మీరు ఇవాళ మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇంకా కీప్ బ్లెస్సింగ్ యూ ఆల్ దేర్. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ ఆన్ 94.5.6, 98.2 మెగాహెర్ట్జ్ పైన వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని.

అవునండి సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.